ఆధ్యాత్మిక పిన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి 819 కిలోహెర్ట్జ్ రేడియో మారిషస్ ఛానల్ మీద సాంస్కృత ఆధ్యాత్మిక పిన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి

మా తెలుగు తల్లికి మంగళం, మా కల్పవల్లికి మంగళం, కొలుచుమాయ దెన్యలుచుమా రాజ్య మా తల్లికి మంగళం. శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా సాయంత్రం 4 బావైంది. కడమన AM3 AN2 రేడియో ఛానల్ మీద మొదల్ అయింది తెలుగు సన్నిధి. శ్రోతలారా, 75 నిమిషాల తెలుగు ప్రసారం ఈ ఛానల్ మీద ప్రతివారం 4 నుంచి 5:30 వరకు 75 నిమిషాల ప్రసారం మీరు వింటారు. అదేవిధంగా మన కార్యక్రమాన్ని 2 భాగాలుగా విభజించి తొలి భాగంలో మీరు వినబోతారు భక్తి పాటల మీద ఆధారపడి, ఇంకా ఆధ్యాత్మిక చింతనల మీద ఆధారపడి విశేషమైన ప్రసారం. తప్పిమ్మటే ద్వితీయ భాగం మొదలవుతుంది సాయంత్రం 5 సరిగ్గా. 5 నుంచి 5:30 వరకు విశేషంగా చక్కనైనవి కొన్ని సినీ పాటలతోనే కార్యక్రమం మనం 5:30 ముగిద్దాం.

ప్రియమైన శ్రోతలారా, విఘ్న వినాయకుడి యొక్క దివ్య నామములతోనే కార్యక్రమం మొదలు పెట్టి ఉన్నాం. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏడో ఒకటి వెతుకుతూ జీవిస్తున్నాడు. కొందరు డబ్బు కోసం పరుగెడతాడు, ఇంకా కొందరు పేరు ప్రతిష్టల కోసం శ్రమిస్తాడు. మరికొందరు ప్రేమ, గౌరవం, సంతోషం కోసం జీవితాన్ని అంకితం చేస్తాడు. కానీ ఒక ప్రశ్న మాత్రం ప్రతి మనిషి హృదయంలో ఎప్పుడూ ఒకసారి మెల్లగా వినబడుతుంది, నేనెవరిని, నేను ఎందుకు పుట్టానని, నా జీవితానికి అసలు అర్థాన్ని ఏమిటని. ఈ ప్రశ్నలు మనస్సులో పుడితే అదే ఆధ్యాత్మిక ప్రయాణానికి ముడతి అడుగు. ఆధ్యాత్మికత అంటే ప్రపంచాన్ని వదిలి అడవులకు వెళ్ళడం కాదు, కుటుంబాన్ని, బాధ్యతలను విడిచిపెట్టడం అది కూడా కాదు. మనస్సును తెలుసుకోవడం, మనలోని దైవత్వాన్ని గుర్తించడం లేదా జీవితం యొక్క నిజమైన ఉద్దేశాన్ని అనుభవించడం.

లక్ష్మీ అమ్మవారి భక్తి పాట తరువాత కొనసాగిస్తూ ఈ ఆధ్యాత్మిక చింతన అన్న మన ప్రసారం యొక్క తొలి భాగం. శ్రోతలారా, మనిషి అసలు బయట ప్రపంచాన్ని జయించగలదు, సముద్రాలను దాటగలదు, ఆకాశంలో ఎగరగలదు, సాంకేతికతలో అద్భుతాలు సృష్టించగలదు, కానీ తన మనస్సు జయించడం అత్యంత గొప్ప విజయం. మొత్తముడతిగా మనస్సు ప్రశాంతంగా ఉంటే చిన్న ఇంట్లో కూడా ఆనందం ఉంటుంది, మనస్సు అశాంతిగా ఉంటే రాజమహాసభలో కూడా మీరు ఉన్నప్పుడు అసంతోషం ఉండదు.

శ్రోతలారా, మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మనకు ఏదో ఒక పాఠం నేర్పుతుంది. సుఖం వినయాన్ని నేర్పుతుంది, కష్టం లేదా కష్టాలు సహనాన్ని నేర్పుతుంది, అపజయం జ్ఞానాన్ని ఇస్తూ విజయం బాధ్యతను గుర్తు చేస్తుంది. అలా జీవితంలో ఏది యాదృచ్ఛికంగా జరగదు. ప్రతి అనుభవం మన ఆత్మను మరింత పరిపక్వం చేసే ఒక గురువు అంటారు.

శ్రోతలరా, ఐదు తక్కువ ఐదు కావస్తున్నది సాయంత్రం వేళ. ఇక చాలామంది దేవుణ్ణి కష్టాల్లో మాత్రమే గుర్తు చేసుకుంటాడు, కానీ నిజమైన భక్తి లేదా భక్తుడు అంటే కష్టం వచ్చినప్పుడు మాత్రమే కాదు, సంతోషంలో కూడా కృతజ్ఞతతో జీవించాలి. మనం ఒక చిన్న మొక్కకు ప్రతిరోజు నీళ్లు పోస్తే అది పెద్ద వృక్షం మారుతుంది. అదేవిధముగా ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం, ప్రార్థన, మంచి ఆలోచనలు, మంచి మాటలు మనలోని దైవత్వాన్ని పెంచుతుంది.

అవునండి శ్రోతలారా, ఈ ఆగస్టు నెల యొక్క 3వ తారీఖున ఈ వారం యొక్క తొలి రోజున బ్రహ్మాండకరంగానే సక్రమంగానే మొదలైందని మీకందరి కోసం అనుకుంటున్నాను. ఇక నిన్న మొన్ననే ఈ కొత్త ఆగస్టు నెలలో శుభాడుగులు వేసి ఉన్నాం. దైవానుగ్రహాలుంటే తప్పనిసరిగా చిరునవ్వుతోనే మీరు తలచుకున్న పనులు విజయవంతంగా సాధించాలని అనుకుంటూ, ఏ విధంగా జూలై నెల మీరు ఆడుతూ పాడుతూ హాయిగా నవ్వుతూనే గడిపి ఉన్నారు, ఇదే విధంగా ఈ ఆగస్టు నెల యొక్క ముగింపు వరకు కలిసిగా మనం చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

అవునండి శ్రోతలారా, కొత్త నెల, కొత్త వారం, కొత్త తారీఖు అంటే అవకాశాలు మన కోసం అసలు ఎదురు చూడవు, మనమే వాటిని సృష్టించాలి అనుకుంది. ఈ కొత్త వారం, ఈ కొత్త వారం యొక్క విశేషమైన సంకల్పాలు మనం అందరం చేయాలంటే చాలా ఉన్నాయి, చేయవలసినవి. అంతే కొత్తగా ఏదైనా నేర్చుకుంటాం ఈ నెల, ఈ వారం. ఇక అవసరం లేని ఆందోళనలకు దూరంగా మనం ఉంటాం. మీరు మీ సమయాన్ని విలువైన పనులకు వినియోగిస్తారు. అలానే నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గా ఉండేందుకు ప్రయత్నించండి.

నిజమే కదూ, కాలం ఒక కాలచక్రమంలా ఉంటుంది. అలానే ప్రతి సోమవారం ఒక కొత్త అధ్యాయనం లాంటిది. ప్రతి వారం, ప్రతి సంవత్సరం గతంలో జరిగిన విషయాలను మనం మార్పలేము. కానీ ఈరోజు, ఈ వారం, ఈ నెల మనం తీసుకునే నిర్ణయాలు మాత్రం మన భవిష్యత్తును పూర్తిగా మార్చగలవు. నమ్ముతారు కదా? అలానే మీ జీవితం ముందుకు సాగాలంటే చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద విజయాలకు పునాదిగా అవుతాయి. కాబట్టి ఈరోజు తప్పకుండా ఒక అడుగు ముందుకు వేయాలని మనస్సులో నిర్ణయించుకోవాలి.

సరే ప్రియమైన శ్రోతలారా, ఈరోజు మీరు మనతో కలిసి గడిపిన మీ అమూల్యమైన సమయానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు పంచుకున్న ఆలోచనల్లో ఒకటైన మీ మనస్సుకి తాకి మీ రోజును మరింత సానుకూలంగా మార్చిందని ఆశిస్తున్నాను. ఇలా ప్రతి కొత్త రోజు ఒక కొత్త అవకాశం, ప్రతి కొత్త వారం ఒక కొత్త ప్రారంభం. కాబట్టి చిరునవ్వుతో ముందుకు సాగండి. ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. మీ లక్ష్యాల వైపు నిరంతరం అడుగులు వేస్తూ ఉండండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన ప్రసారంలో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, ఆనందంగా ఉండండి, మీ చుట్టూ ఉన్న వారికి సంతోషాన్ని పంచండి. రాజేంద్ర వైపున ధన్యవాదాలు. నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: సంగీత రసికులందరికి మా హృదయపూర్వక నమస్కారం స్వాగతం రాత్రి వేళ సరిగా 7:30 అలవాటు ప్రకారంగా స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం మీకోసం ఆనందం కోసం 20 నిమిషాలకు ప్రసారం చేస్తాం సమయం వ్యర్థం చేయకుండా పద్దండి శ్రోతలరా మన ఈ రాత్రి వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం

విశేషంగా మీ కోసం మీ ఆనందం కోసం ఎంటర్టైనింగ్ యూ మధురమైన సినీ పాటలతో రాత్రి వేళ మీరు కారు నడుపుతూ ఉంటున్నారు, ఇంటికి వస్తున్నారు, పని నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారు, లేదా ఇంట్లోనే ఉంటున్నారు, సమయం గడుపుతున్నారు మీ కుటుంబాలతో. మంచిగా సమయం గడుపుతూ మన కార్యక్రమం కూడా ఆనందించండి.

జీవితం గడపడం ఎంతో ముఖ్యమైనది. ఆనందంగా గడపాలి. సుఖ సంతోషాలు దుఃఖాలు కూడా ఉంటాయి మన జీవితంలో. సమానంగా స్వీకరిస్తే మన జీవితం అద్భుతంగా జీవిస్తాం.

సంగీత ప్రియులారా, మన ఈ రాత్రివేళ కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ మన కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.